నిర్వస్త్ర పేరోవే ప్రభాన్ మలేసాలే పూజేత్రా అపార్థ్యా తా కుట్టా బక్రా ఖానా చోంకు ప్రిసే నా జానా దేఖే చోంకా తది

సంగత సాధసువారి జ్యా కంచన బసంతరతాయ మల కాటి కాటత ఉతారి హర హర జపన జప దిన రాతి జప హర హర హర ఓర తారి హర హర హర ఔషద జగ పూరా జప హర హర హోమ మారి హర హర అగమ అగాధ బోధ అపరంపర పురుఖ అపారి జానక కృపా కరో జగ జీవన జన నానక పాద సవారి హర హర అగమ అగాధ బోధ అపరంపర పురుఖ అపారి జ్ఞాన కా కృపా కరో జగ జీవన జన నానక పాద సవారి వాహిగురు జీ కా ఖాలసా వాహిగురు జీ కీ ఫతే తనాసరీ ਮਹੱਲਾ ਚੌਥਾ ਘਰ ਪਹਿਲਾ ਚੌਪਦੇ ਇੱਕ ਓਅੰਕਾਰ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦ ਜੋ ਹਰ ਸੇਵਹਿ ਸੰਤ ਭਗਤ ਤਿਨ ਕੀ ਸਭ ਪਾਪ ਨਿਵਾਰੀ ਹਮ ਉਪਰ ਕਿਰਪਾ ਕਰ ਸੁਆਮੀ ਰੱਖ ਸੰਗਤ ਤੁਮ ਜੋ ਪਿਆਰੀ।